తొట కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగవే తోట తోట కన్నుల దొరిగడి నీళ్ళ చిటి పొటి అలుకల చిరునగవే బట ఫలంబుని.

తని చెమటల బాహుమూలముల చలమలలు నా చెలువములే పలుసని చెమటల బాహుమూలముల చలమలలో నా చెలువములే తల తల మను ముచ్చపు చెరగుసు.